కృష్ణ కృష్ణ బోల్నాలాయి పడగైన హైమోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మంత్ర పరదా గోలా భవజాల పారీజా

0: ఉన్న కృష్ణ ప్రభు హత్మ సమావు భవజల దేశీ మలై పారదగావు భవజలమా పడేకు మ దుఃఖీలాయి కైలే దర్శన దిని హోలా ప్యార ప్రభు ఆయి నారాయణ ఈ దర్శన దిను హోసి
1: ఏ హమ్లై పని దా

ధర్మ కుమార కైసర్యాశ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశి సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల ఓ శ్రుత సయిత క